మిఖల్ నగర్ లిస్నర్ దుర్కేష్ నకన్పురి, వందన భావన బిందు గులు కుసుంబాయ్ రద్దిశం నకన్పురి, బాపు దివ్యాంశ్ సూరజ్ కుమార్ దక్సే, ప్రేమ్లాల్ వర్మ, నికేష్ థామేంద్ర, మమతాబాయ్ వర్మ, సూరజ్ వర్మ, రిషబ్ ఖనాక్ అరు భావన వర్మ తైకన్ సోపికనా హునికినా ఎంజాయ్ కరేసుకున్నా మధ్యప్రదేశ్ పా లిఖినా బతాయి దియేసే. సబాజ్ రెంగి రేడియో లిస్నర్స్ గ్రూప్ రబి కనా హునికినా ఎంజాయ్ కరేసుకున్నా లిఖి దియేసే. అరు హమే తుమ్సి ప్యార్ గీతనా ইটু গীত প্লে করে দিয়ে দুর্গেশ বা খুশি বা জানাই দিয়েছে. আর নেক্সট সং হলে তাই লাগাল দিছে ফ্রেন্ডস মিস্টার সাম্মা মোহাম্মদ কাসিম আলী আর সিলেটু গীত ডেডিকেট করে দিবি কয়েছে, মই ডেডিকেট করে দিয়া হব দুর্গেশ বা ইয়াতে এনেকা লিখি না ফটাই দিয়েছে. আর ইয়াতে আমি খালাগাল দিছে জেন্টি ফ্রম কুহিমা, তাই বি কানা শুনে কিনা এনজয় করে আসুন লিখি দিয়েছে. মাই ডিয়ার ফ্রেন্ডস, আপনি খান কোন কোন শুনে আছে আপনি খান সবকে বেশি খুশি বা জানাই দিয়েছে. আর ইয়াতে moving on to the next track ami kani huniabo ye vada raha filmbra kishor kumar aro asha bhosle laga waste music dise ardi parman lyrics gulshan bora ami kani huniabo ekta kishor kumar aro asha bhosle which created magic whenever they sang together ami kani idul ka magic bhi huni hobo.